నిర్మోహం అలపబుద్ధన్ రతంత బనతా దినోదసాహం జోబం బేకర్మ కనక కుండలై బచిత్ర మందర్ శోభంత.